ఆశీస్యతం ప్రదతతి స్పృహయంతి యస్మై శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం వాదీంద్ర తీర్థ సుమతీంద్ర ముఖాస్తువంతి కర్మంది నో గురు గుణస్తవ నైరుదారైః త్వాం పశ్యతాననుగ్రహాణ దయాద్ర దృష్ట్యా శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం గార్హస్థ్యముత్తమమయాచిత లబ్ధవృత్యా కష్టేన యో నిరవహోహ్యధునాశ్రితాన్ స్వాన్ సర్వేష్ట లాభ పరిపుష్ట తనూన్ కరోషి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీమత్సుధీంద్రవరయోగి సరస్వతీభ్యాం సంప్రేరితో యతి రహుర్బహునాశ్రమేణ మంత్రాన్ జపస్యను దినం జగతిం పునాసి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం గంగాది పుణ్య సరితః ప్రణయా

శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం సంతాన సంపదతి శుద్ధ విరక్తి భక్తి విజ్ఞాన ముక్తి ముఖ సర్వ ఫల ప్రదాత వాగ్దేహ సౌష్ఠవ కరాతి పవిత్రమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం చింతామణి సురతరు సురధేను పూర్వా భక్తేష్టదాన కుశలే త్వయి నమ్ర నమ్రాః స్వీయే పదే సమభిషిచ్య సమర్చయంతి శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం నర్నర్తి భక్తి భరపూరి తదాస గోష్ఠి విస్మృత్య దేహము తలోకమిమం స్మరంతి త్వాం స్మారయన్ చతుల నారద గాన గోష్ఠీం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఖంజోపి ధావతి జడః కవితాం విధత్తే మూకోపి భక్తి బహు పశ్యతి సర్వమంధః ఏడః శృణోతి కృపయా తవ పశ్య లీలాం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఖంజోపి ధావతి జడః కవితాం విధత్తే మూకోపి భక్తి బహు పశ్యతి సర్వమంధః ఏడః శృణోతి కృపయా తవ పశ్య లీలాం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం బృందావనేషు జగతీతల మధ్యగేషు సర్వేషు సన్నిహితయా బహురమ్యమూర్త్యా సర్వేష్టమాకలయ సంచయ భూమి జయ్యాం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీకృష్ణ భక్తిమతులామవలంబమాని సర్వాస్తి శక్తిరితి డిండిమఘోష పూర్వం యో భూబుధ స్వమహిమాతిశయ ప్రకాశైః శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం త్వాం త్వత్సమం స్వసదృశం భవత ప్రభావం దృష్ట్వా జహాతి జనతా ఖలు నాస్తికత్వం ఆస్తిక్యవర్ధన జగద్గురువర్య భూమన్ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఐరావత ప్రముఖ దైవత వాహనాని సిద్ధాని సర్వ విబుధైరభియాపితాని తేషు స్థితో మహగతో దిశ భక్త కామాన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఏతేతి భక్తి భరితాః సుజయీంద్ర తీర్థా బృందావనోద్భవ సమాత్రిశతీ మహేస్మిన్ అంచంతి హేమ కవచేన గురో సమేహి శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం త్వత్సుప్రభాత పఠనస్య సుఖం ప్రభాతం భూయాత్వదీయ కృపయా మమ సుప్రభాతం త్వత్సుప్రభాత కవనస్య చ సుప్రభాతం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం త్వత్సుప్రభాత పఠనస్య సుఖం ప్రభాతం భూయాత్వదీయ కృపయా మమ సుప్రభాతం త్వత్సుప్రభాత కవనస్య చ సుప్రభాతం ఏనోద్ధృతః పాపకూపాల్లక్ష్మీనారాయణాభిధః అంచామ్యహముపాధ్యాయః

సంసారపాపరితత్వమిదం చ చిత్తం దారిద్ర్యపాపరిభద్రమభూశ్చ నిత్యం కామాఖ్యజాయ

సత్కర్మ మార్గ పరిహీనమతీవ దుష్టం దుష్కర్మ వారి దివహే పరితస్సు మగ్నం తద్భక్త భక్త పరిపూజన హి

మధ్యాహ్న సంగత శతార్క విభోరు కాంత్యా ే దీప్యమాన హరిచారు ముఖారవిందం సంగీక్ష మోద కరచారు సుధాభ్య

భాగదేశం శ్రీ భూమ్యాలింగిత కాళాదిజ్యేష్ఠగవరమాన్వాద్యశేషం కాళావయవ దృష్టాదికర్తృదేశ నామక పరమపురుష నామక శ్రీ చతుర్ముఖ ముఖ్య ప్రాణోపాసిత చరణానిరుద్ధాది చతురూపాత్మక గాయత్రీ నామక సవితుర్నామక రూప విశేషాత్మక వ్యాప్తరూప బృహత్సరీర శూన్యావిధ కాలావిధ కేవలావిధ బ్రహ్మావిధానందావిధ రూప విశేషాత్మక నిరూపచరిత మూల రూప నిరూపచరిత వ్యాప్త ప్రతిబద్ధ అనంత తేజ పుంజ తాదృశ రమాయుక్త రూప విశేషాత్మక గాయత్రీ భూతవాక్ పృథివీ శరీర హృదయ భేదేన షడ్విధ గాయత్రీ నామక లోకవేద సమీర రమాంతర్గత ప్రణమాచతుర్య పాదోపేద గాయత్రీ పాద చతుష్టయ ప్రతిపాద్య వైకుంఠస్థిత అనంతాదనస్థిత శ్వేతద్వీపస్థిత సర్వజీవస్థిత రూప భేదేన చతురూపాత్మక నిరూపచరిత సర్వభావర్త ప్రతిపాదక శ్రీదేవ్యా నిర్మా రూపాష్టక అభిమన్యమాన చక్రశంఖవరాభయయుక్త హస్తచతుష్టయోపేద ప్రదీపవర్ణ సర్వావరణభూషిత విశ్వాది భగవద్ూపాష్టక ప్రతిపాదక అకారాధ్యష్టాక్షరాత్మక శ్రీమత్ ప్రణవాధ్యష్ట మహామంత్ర ప్రతిపాద్య అష్టరూపాత్మక మంత్రాధ్యాయోక్త భూవరాహాద్యశేష వైష్ణవ మంత్ర ప్రతిపాద్య భూవరాహాద్యశేష రూప విశేషాత్మక రమాది మంత్ర ప్రతిపాద్య రమాదినిష్ట రమాది నియామక రూప విశేషాత్మక శ్రీలక్ష్మీ నరసింహాత్మక పరమదయాళో క్షమా సముద్ర భక్తవత్సల భక్తాపరాధు సహిష్ణు దేశకాలాధిపతే దేహేంద్రియాధిపతే సూర్యవంశధ్వజ రఘుకుల తిలక లక్ష్మణ భరత శత్రుఘ్నగ్రజ శ్రీమద్ధనుమదుపాసిత చరణ సీతాపతే శ్రీరామచంద్ర తురాజ్ఞయా తత్ప్రసాదాత్ తత్ప్రేరణయా తత్ప్రీత్యర్థం త్వాం ఉద్దిశ్య త్వాం అనుస్మరన్నేవ తురాజ్ఞయా నియతేన మన్నియామకేన సత్తాప్రద వాయునామక చేష్టాప్రద ప్రాణనామక ధారణాప్రద ధర్మనామక ముక్తిప్రద ముక్తినామక రూప విశేషై మద్రుదిష్ఠితేన పరమదయాలునా క్షమా సముద్రేణ భక్తవత్సలేన భక్తాపరాధిష్ణునా సర్వస్వామినా సర్వప్రేరకేణ సర్వదాత్విక దేవతా ప్రేరకేణ సర్వదాత్వికాసురభంజకేన తథా తత్ప్రేరణా ప్రయుక్త దుర్మతి భంజకేన అతయేవ ప్రభంజన శబ్దవాచ్యేన ప్రతిదినం ప్రతిక్షణం బుద్ధియోగకేన సర్వకర్మకర్త్రా సర్వకర్మకారయిత్రా సర్వకర్మస్వామినా సర్వకర్మ సమర్పకేణ సర్వకర్మ ఫలభోక్త్రా సర్వకర్మ ఫలభోజయిత్రా సర్వకర్మ ప్రేరకేణ సర్వకర్మోద్భోగకేణ సర్వకర్మశుద్ధిప్రదేణ సర్వకర్మసిద్ధిప్రదేణ సర్వకర్మనిష్టేన సర్వకర్మ సాక్షిణ సర్వకర్మనిష్ట భగవద్రూపోపాసకేన అతేవాశేషజీవసంఖ్యానాదికాలీన ధర్మాధర్మద్రష్టు స్వేచ్ఛయోద్బోధకేన తద్వాదిక కపిలోపాసకేన రమా వ్యతిరిక్త పూర్వ ప్రసిద్ధ వ్యతిరిక్తానందవేద ప్రతిపాద్య ముఖ్యతమైన అనంతగుణ పరిపూర్ణేన సర్వదోషదూరేణ త్వచ్చిత్తాభిజ్ఞేన త్వచ్చిత్తానుసారచిత్తేన త్వత్పరమానుగ్రహపాత్రభూతేన మధ్యోగ్యరాజ్యభిజ్ఞేన శ్రీభారతీరమణేన రుద్రాద్యశేషదాత్విక దేవతోపాసితచరణేన మమ సర్వాస్వస్థాసు చిత్రదా విచిత్రదా తదుపాసకేన శ్రీముఖ్యప్రాణేన ప్రేరిత సన్ త్వత్సంస్కృతిపూర్వకం సేనా సముత్య అద్యతనం సువర్ణాశ్రమోచితం దేశకాలావస్థోచితం నిత్య నైమిత్తిక కామ్యభేదేన త్రివిధం త్వత్పూజాత్మకం కర్మ యథాశక్తి యథాజ్ఞప్తి యథావైభవం కరిష్యే మదాజ్ఞాకారిభిః విద్యా సంబంధిభిః దేహ సంబంధిభిశ్చ తదీయైః అశేషేర్జనైః త్వత్సర్వకర్మకర్తృత్వ కారోత్తృత్వాత్ అనుసంధానపూర్వకం కారయిష్యే చ ఇది శ్రీరాఘవేంద్ర

ఆర్ లిస్నింగ్ టు గురు రాఘవేంద్ర రేడియో .org బ్రాడ్కాస్టింగ్ ఇన్ కన్నడ, తమిళ్, తెలుగు అండ్ సాంస్క్రిత్ ఫ్రమ్ మంత్రాలయం 24/7 ఫ్రమ్ డివోటీస్ టు ద డివోటీస్ ఆఫ్ గురు రాఘవేంద్ర. నో కమర్షియల్ ప్రమోషన్, ఓన్లీ ప్యూర్ డివోషన్, కనెక్టింగ్ సోల్స్ డైరెక్ట్లీ టు మంత్రాలయం. వి ఆల్సో బ్రాడ్కాస్ట్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ మంత్రాలయం. ఫర్ లైవ్ స్ట్రీమ్ విజిట్ www.gururaghavendraradio.org. For your comments and feedback, email us at webmaster@gururaghavendra.org. ಕಲಿಯುಗ ಕಾಮಧೇನು ಕಲ್ಪವೃಕ್ಷ ಗುರು ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳ ಭಕ್ತಿಯನ್ನ, ಶ್ರದ್ಧೆಯನ್ನ, ಮಹಿಮೆಯನ್ನ ಜಗತ್ತಿಗೆ ಸಾರುತ್ತಿರುವ ಆನ್ಲೈನ್ ರೇಡಿಯೋ ಗುರು ರಾಘವೇಂದ್ರ ರೇಡಿಯೋ .org ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಪ್ರೀತಿಯ ಸ್ವಾಗತ. ಪರಮಪೂಜ್ಯ ಸುಬುಧೇಂದ್ರ ತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳ ಆಶೀರ್ವಾದಗಳೊಂದಿಗೆ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳ ಆರಾಧನೆಯನ್ನ ನಿರಂತರವಾಗಿ ಮಾಡುತ್ತಿರುವ ಎಲ್ಲ ಭಗವದ್ ಭಕ್ತರ ಮನಸ್ಸಲ್ಲೇ ಭಕ್ತಿ ಶ್ರದ್ಧೆಯನ್ನ ಸೃಷ್ಟಿಸುತ್ತಿರುವ ರೇಡಿಯೋ ಗುರು ರಾಘವೇಂದ್ರ radio.org. ನಿಮ್ಮ ಕಮೆಂಟ್ಸ್ ಹಾಗೂ ಫೀಡ್ಬ್ಯಾಕ್ ಅನ್ನು ತಿಳಿಸಲು webmaster@gururaghavendra.org ಗೆ ಇಮೇಲ್

0: நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது குரு ராகவேந்திரா ரேடியோ .org மந்த்ராலயத்திலிருந்து தமிழ், தெலுங்கு, கன்னடம், சமஸ்கிருத மொழிகளில் ஒளிபரப்பப்படும் 24 மணி நேர இணையதள வானொலி. இது எந்த ஒரு வியாபார விளம்பரமின்றி பக்தி மார்க்கத்தில் ஒளிபரப்பப்படுகின்றது. www.gururagavendraradio.org வலைத்தளம் மூலமாக மந்த்ராலய மடத்தின் நிகழ்ச்சிகளை நேரலையாகவும் கண்டு களிக்கலாம். உங்கள் அபிமான கருத்துக்களை webmaster@gururagavendra.org என்ற மின்னஞ்சல் மூலம் பதிவு செய்யுங்கள்.
1: ஹாய், திஸ் இஸ் பிளேபேக் சிங்கர் பிரசன்னா. நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது குரு ராகவேந்திரா பக்தி ரேடியோ. கேளுங்க, நிறைய கேளுங்க, பக்தியோடு விளையாடலாம். ஓம் ஸ்ரீ ராகவேந்திரா நமஹ.
2: ஓம் ஸ்ரீ குருபியோ நமஹ. ஸ்ரீ மத்வமதாம்புதி பூர்ணச்சந்திரலு, ஸ்ரீ ராகவேந்திர குரு சார்வபௌமலு, பக்தலோகாన్ని ரட்சించడానికై బద్ధ కంకణులై సిద్ధ హస్తులై బృందావనంలో వెలసిన భూలోక వైకుంఠం శ్రీ మంత్రాలయ క్షేత్రం. ఈ క్షేత్రం ప్రహ్లాద మహారాజు అనేక యజ్ఞ యాగాలు చేసిన పవిత్ర భూమి. శ్రీ రామచంద్రుల వారు కొద్ది కాలం విశ్రాంతి తీసుకున్న పునీత ప్రదేశం. నరనారాయణ రూపులైన శ్రీ కృష్ణార్జునుల పాదధూళితో పవిత్రతను అందుకున్న భాగ్య ప్రదేశం. పవిత్ర తుంగానది ప్రవాహంతో పులకలెత్తిన పుణ్యక్షేత్రం. ప్రహ్లాద మహారాజుల కులదైవమైన శ్రీ మంత్రాలయాంబ ఈ ప్రదేశపు క్షేత్రదేవత. ఈ మహాశక్తి ఈరోజు మాంచాలమ్మ అన్న పేరుతో వ్యవహరించబడుతోంది. శ్రీ మంత్రాలయ క్షేత్రానికి గురుసేవకై వచ్చే భక్త కోటి మొదట క్షేత్రదేవతి అయిన శ్రీ మాంచాలమ్మ గారిని దర్శనం చేసుకుని తరువాత శ్రీ గురు రాఘవేంద్ర గురు సార్వభౌముల దర్శనం చేయడం పరిపాటి. తుంగానది అవతలి తీరాన వెలసిన ముఖ్య ప్రాణదేవులైన శ్రీ పంచముఖి ఆంజనేయుని దర్శించి పవిత్రుడు కావాలి. ఈ క్షేత్ర మహిమ వర్ణనాతీతం. శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల ఈ భక్తి గీతాలను ఆలించి ఆలపించి అందరూ శ్రీ మాంచాలమ్మ, శ్రీ గురు రాఘవేంద్రుల మరియు పంచముఖి ఆంజనేయుల కృపాకటాక్ష వీక్షణాలకు పాత్రులు కావాలని మా విన్నపం.